మంగళా భగవానికి, శ్రీ ఆనందకంద భగవానికి, శ్రీ కౌశల్యానందన భగవానికి, శ్రీ దశరథ నందన భగవానికి, శ్రీ కేకేయీ నందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారోపయ్యనికి, శ్రీ హనుమాన్జీ మహారాజుకి, శ్రీరామ్ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్కి, శ్రీ అయోధ్యాధామికి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజుకి, గోస్వామి శ్రీ తులసీదాస్జీ మహారాజుకి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ

0: जाति पाति धर्म से परे मानवता के संदेश का जीता जागता सबूत। हजरत बाबा की प्रतिभामयी जीवनी व संदेशों को वहां के मौलवी सैयद शाह अनवर बाबा कादी जी द्वारा।
1: बाबा वचने थे बगदाद शरीफ नुचे बगदाद बगदाद बरनाला बरनाला वो मुखाम हुंदी
2: एकड़ांडी
1: बरनाला पंजाब बोला।
3: 500 साल पहले हजरत बाबा जी बगदाद से यहाँ पर आए थे, फिर बरनाला पंजाब जाकर घोर तपस्या की उन्होंने, वहां से फिर बगदाद होकर करनूल में आ बसे। अपने पास आए हुए लोगों को मानवता परोपकार जैसी उपदेश दिया करते थे वे। 40-50 साल के बाद वे समाधि में चले गए। अब भी दरगाह पर बहुत सारे लोग आते रहते हैं अपनी मन्नतें लेकर।
4: श्री मुस्तफा ने हमें बताया।
5: నా పేరు ముస్తఫా అండి, నేను తాడపత్రి నుండి వచ్చానండి. నేను నెలగా ఊతురు వస్తా ఉంటానండి. ఇక్కడ స్వామి మహత్యం ఎక్కువ అండి. ఇక్కడ ఎవరన్నా రాని ఒక దినం నిద్ర చేసి
6: మేరా నా ముస్తఫా హై మనసులో అనుకుంటే మై తాళ్ళాపురుదు తూర్ సే ఆయా హూ అందుకు గాని ఇక్కడ మై హర్ మహీనే మే బాబా కే దర్శన్ కే లియే ఆతా

0: ही रहता हूँ, फिर भी बार बार आने को। मैं बाबा के दर्शन के लिए आता ही रहता हूँ, फिर भी बार बार आने को मन करता है।
1: और ये हैं श्रीमती रत्नम्मा।
2: रत्नम्मा गुडूर नुंटी మాకు కొన్ని కష్టాలు పాలై వచ్చిన
3: మేరా నామ రత్నమ్మా హై గూడూర్ సే ఆయి హూ మేరే షోహర్ కో నౌకరీ సే నికాల్ దియా గయా థా హమ్ బాబా కే పైర్ పడి అబ్ తో ఫిర్ ఉన్హే నౌకరీ మిల్ హీ గయీ హై
4: తుంగభద్రి కితనా సుందర్ ఔర్ మహత్వపూర్ణ హై యే ధార్మిక స్థల దో జీవన్ ధారాఓ కా యే పూర్వ సంగమ్
5: హా తూనే ఠీక్ కహా మేరా నారా హై మానవీయ ఏక్తా मेरे तीरों पर द्वितीय काशी यानी कि दक्षिण काशी अलमपुरम भी है, जो विष्णु के अवतार परशुराम की माँ रेणुका देवी के मंदिर के लिए सुविख्यात है। यहाँ पर इतिहास से संबंधित बहुत सारे शिलालेख मेरी सफलता के प्रतीक तुम्हें मिलेंगे। अपनी सफलता का गर्व है मुझे, मेरी तपस्या है निस्वार्थ सेवा। हाँ तपस्या, आप दोनों ने कभी योगी राघवेंद्र स्वामी के बारे में सुना है?
6: हाँ हाँ, ये तो वही महापुरुष है ना जो महाभक्त प्रहलाद के अवतार माने जाते हैं। प्रहलाद की तपोभूमि उनकी यज्ञ भूमि थी।
5: हाँ, वही भूमि जो मंत्रालयम कहलाती है।